ప్రసాదే మధ్యన హోతు సాధు తూరే ఆవు జాను రేఖిత్ పాయి జన్మరణకే మిటే వసూరే గురునారాయణు దాని గురు సచ్చా సిద్ధినహార గుర్తుట్టే సచ్చు పాయా జన్మానికి సద్బలిహార హర్ గుణ గావో.